0: భవిష్యత్తులో
1: మమనందే మానమ రిలాక్స్
2: అనమ్మనంగల వదువునా నేద మే ఎక్స్‌పర్ట్ హరిడం హరిని
3: ఓనమ సంధి వేదనవకట ప్రబలమ విద్యానుకూల విసదుమ ఓతుశీల్ యాక్టివ్ క్లాస్
4: లక్కడ సిత నివన బుదుపన సిత నివన బుదుపన
5: సత్యంతే రాత్రి సుమధుర ధర్మదేశనయ సినసురాత రాత్రి నవేట